0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వివిధ కళాకారులు గానం చేసిన సుబ్బరాయ శాస్త్రి కీర్తనలు వింటారు. నిర్వహణ శ్రీమతి పంతులరమ్మ. కార్యక్రమంలో ముందుగా వినండి ఏమనినే నీ మహిమ పొగడుదునమ్మ, ముఖారి రాగం, ఆదితాళం.
2: Listen to a Karnataka classical ensemble of Subbaraya Shastri Kirtanas by various artists conducted by Srimati Panthilarama. The ensemble begins with Yemani Ne Ni Mahima Pogadudunamma in Rag Mukhari set to Aditaal.

0: శంకరి నీవని బేగడ రాగం రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు శంకరి నీవని ఇన్ రాగ్ బేగడ సెట్ రూపకతాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వివిధ కళాకారులు గానం చేసిన సుబ్బరాయ శాస్త్రి కీర్తనలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వెంకట శైల విహార హమీర్ కళ్యాణి రాగం ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు A Carnatic classical ensemble of Subbaraya Shastri Kirtanas by various artists conducted by Srimati Pantilarama. The ensemble continues with Venkata Shaila Vihara in Rag Hamir Kalyani set to Adita.

0: ఇప్పుడు వినండి నిను సేవించిన యదుకుల కాంభోజి రాగం మిశ్ర చాపుతాళం.
1: ది ఆన్సెంబుల్ కంటిన్యూస్ విత్ నిను సేవించిన ఎన్ రాగ్ యదుకుల కాంభోజి సెట్టు మిశ్ర చాపుతాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి వనజాసన శ్రీరాగం రూపక తాళం.
1: ది ఆన్సెంబుల్ ఎండ్స్ విత్ వనజాసన ఇన్ రాగ్ శ్రీ సెట్ రూపక్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు వివిధ కళాకారులు గానం చేసిన సుబ్రాయి శాస్త్రి కీర్తనలు విన్నారు. నిర్వహణ శ్రీమతి పంతుల రమ్మ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఆన్సాంబుల్ ఆఫ్ సుబ్రాయ శాస్త్రి కీర్తనాస్ బై వేరియస్ ఆర్టిస్ట్ కండక్టెడ్ బై శ్రీమతి పంతుల రమ. దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'd be listening to clarinet recital by Sri P. Subramanyeswar Rao, supported on violin by Srimati B. V. Durga Bhavani and on Mridangam by Sri B. V. S. Prasad.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో పి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి క్లారినెట్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గా భవాని వయలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగం.
1: ఫస్ట్ లిసన్ టు త్యాగరాజ కృతి ఎంత నేర్చినా ఇన్ రాగ్ శుద్ధ ధన్యాసి సెట్ టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా ఎంత నేర్చినా శుద్ధ ధన్యాసి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన

0: ఇంతవరకు అన్నపూర్ణి విశాలాక్షి ముత్తుస్వామి దీక్షితుల కీర్తన విన్నారు. సామరాగం ఆదితాళం.
1: రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు హావ్ హర్డ్ టు ఎ క్లారినెట్ రిసైటల్ బై శ్రీ పి సుబ్రహ్మణ్యేశ్వరరావు, సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీమతి బివి దుర్గా భవానీ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ బివిఎస్ ప్రసాద్. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.
0: రాగం ఛానల్లో మీరింతవరకు పి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి క్లారినెట్ వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గా భవానీ వయలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగం. నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.